ఎమ్మ సైడ కిమిది కిమిది నాల పలక్న అమ్మ పెవ్వ కిరిబింద కథ సమకరాన్న బ కాళ్ళ బెందల దొడ్డన కథ హరిమ వినోద.